0: इस प्यारे से गीत के साथ ही हमारा यह कार्यक्रम चित्र गीत अब यहीं समाप्त होता है। मीडियम वेव 438.6 मीटर अर्थात 684 किलो हर्ट्ज पर ये आकाशवाणी का श्री विजयपुरम केंद्र है। इस समय दोपहर के 12 बजे हैं। श्रोताओं, आइए सुनते हैं तेलुगु कार्यक्रम।
1: మీడియం వేవ్ 438.6 మీటర్లు అనగా 684 కిలోహర్ట్స్ పై ఆకాశవాణి శ్రీ విజయపురం కేంద్రం నుంచి నేటి ప్రసారం ప్రారంభం.

శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఆషాఢమాసం, బహుళపక్షం, షష్ఠి, ఆగస్టు నెల 4వ తేదీ ఈరోజు మంగళవారం.

ఈనాటి కార్యక్రమంలో భాగంగా సాహితీ సమక్ష ప్రముఖ మహాకవి గుర్రం జాస్వా గారి గురించి, తదుపరి కొన్ని తెలుసుకోవలసిన విషయాలు, ఇంకా కొన్ని లలిత గేయాలు వినవచ్చు.

కార్యక్రమానికి ముందుగా వినండి ఒక వేమన సూక్తి. కులము లేనివాడు కలిమిచే వెలయను, కలిమి లేనివాని కులము దిగును. కులము కన్న నిన్న కలిమి ప్రధానంబు, విశ్వధాభిరామ వినురవేమ. గ్రాసమంతలేక గడవ కష్టపడిన, విద్య ఏల నిలుచు వీలుగాక. పచ్చి కుండనీళ్లు పుట్టిన నిల్చున, విశ్వధావిరామ వినరవేమ అన్నాడు. అంటే జీవితంలో మనిషి ఏదో రంగంలో అభివృద్ధి సాధించడానికి విద్య అవసరం. విద్య లేనివాడు వింత పశువు అంటారు. అలాంటి విద్యలు నేర్చుకోవాలంటే ఆ విద్య వంటబట్టే స్థితి ఉండాలి. శరీరంలో ఈ అలజడి ఉండకూడదు. ఆకలి కన్నా అలజడి మరి ఏముంటుంది? ఆకలితో ఒకవైపు, కడుపు కాలుతో ఉంటే విద్యకు మాత్రం సంబంధించిన విషయాలు చెవులకు వినిపిస్తున్నా ఒంటికి వచ్చిన శ్వాస వాటిని లోపలికి ఎక్కనీయదు. అందువల్ల విద్య వంటబట్టదు. పేదరికమనే నరకకూపం నుండి బయటపడాలి. పేదరికాన్ని అనుభవించడానికి దూరం చేసుకొని ఐహిక భోగాలు అనుభవించాలనే కసితో అడ్డదారులు తొక్కి డబ్బు సంపాదించడం కాదు, నీతిగా సంపాదించాలి. నిజాయితీని విడిచిపెట్టకుండా బ్రతకాలి. స్వయం కృషితో అభివృద్ధి పదం వైపు నడవాలి. అప్పుడే పేదరికాన్ని జయించిన విజయ విలాసం సార్థకమవుతుంది. తప్పు చేయడం మానవ సహజం, కానీ దానిని దిద్దుకోవడం కూడా అవసరం. చేసిన తప్పును దిద్దుకొని తిరిగి ఆ తప్పు జరగకుండా జాగ్రత్త పడటం ఉత్తముని యొక్క లక్షణం. తప్పు చేసిన వారంతా ఈ సూత్రాన్ని పాటించరు సరికదా. అస్తమానం ఎదుటివారి ఏలెత్తి చూపడంతో ఉండిపోతారు. అలా ఒకరి తప్పును ఎత్తి చూపేటప్పుడు తను గురించి ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. తాము ఎదుటివారి తప్పులను ఎత్తి చూపగల అర్హత కలిగి ఉన్నామా అని ఆలోచించాలి. అందుకే అంటారు, ఒకరి తప్పును ఎత్తి చూపడానికి 1,000 చూపితే 3,000 మనవైపు చూపిస్తాయనేది. ఈ విషయాన్ని మనం దృష్టిలో ఉంచుకోవాలి. ఇది ఈ పద్యం యొక్క తాత్పర్యార్థం. కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు వినండి అంతర్దీపబోటుల రాకపోకల సేవా సూచనలు. ఎంవి రంగత్, రేపు ఉదయం 6 గంటలకు రంగత్కై స్వరాజ్ దీపం లాంగ్ ఐలాండ్ మీదుగా బయలుదేరి వెళ్తుంది. తిరిగి అదే రోజు 12:00 రంగత్లో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి రాణిచంగ, రేపు ఉదయం 6:15 సహీద్ ద్వీపానికి బయలుదేరి వెళ్తుంది. తిరిగి అదే రోజు ఉదయం 8:30 సహీద్ ద్వీపంలో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి రాణి లక్ష్మి, రేపు ఉదయం 6:15 స్వరాజ్ ద్వీపానికి బయలుదేరి వెళ్తుంది. తిరిగి అదే రోజు ఉదయం 8:45 స్వరాజ్ ద్వీపంలో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి స్టేట్ ఐలాండ్, రేపు ఉదయం 7:00 రంగత్కై సహేద్ ద్వీపం, స్వరాజ్ ద్వీపం, స్టేట్ ఐలాండ్, కదంతల, లాంగల్ అని మీదుగా బయలుదేరి వెళ్తుంది. తిరిగి అదే రోజు కాకుండా మళ్లీ రోజు ఉదయం 7:00 రంగత్లో బయలుదేరి

చెప్పిన మార్గంలోనే శ్రీ విజయపురంకి వస్తుంది. యమువి బారాటాంగ్ రేపుదయం 11 గంటలకు సహిద్ ద్వీపానికి బయలుదేరి వెళ్తుంది. అక్కడ నుంచి మధ్యాహ్నం 1 గంటకు స్వరాజ్ ద్వీపానికి బయలుదేరి వెళ్తుంది. తిరిగి అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు స్వరాజ్ ద్వీపంలో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. యమువి బొంబక రేపుదయం 11:30 స్వరాజ్ ద్వీపానికి వెళ్తుంది. అక్కడ నుంచి మధ్యాహ్నం 2 గంటలకు సహిద్ ద్వీపానికి వెళ్తుంది. తిరిగి అదే రోజు మధ్యాహ్నం 3:30 సహిద్ ద్వీపంలో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. యమువి రాణిచంగ రేపు మధ్యాహ్నం 2:30 సహిద్ ద్వీపానికి వెళ్తుంది. తిరిగి అదే రోజు సాయంకాలం 4:30 సహిద్ ద్వీపంలో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. యమువి రాణి లక్ష్మి రేపు సాయంకాలం 5 గంటలకు స్వరాజ్ ద్వీపానికి వెళ్తుంది. తిరిగి మరుసటి రోజు ఉదయం 5:30 స్వరాజ్ ద్వీపంలో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. యమువి జాలీబాయ్ రేపు ఉదయం

చెబుతుంది. తిరిగి అదే రోజు సాయంకాలం 4:30 సహ్యాద్రి ద్వీపంలో బయలుదేరి శ్రీవిజయపురంకి వస్తుంది. ఎంవి రాణి లక్ష్మి రేపు సాయంకాలం 5:00 స్వరాజ్ ద్వీపానికి వెళ్తుంది. తిరిగి మరుసటి రోజు ఉదయం 5:30 స్వరాజ్ ద్వీపంలో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి జాలీబాయ్ రేపు ఉదయం 6:30 లిటిల్ అండమాన్కై వెళ్తుంది. తిరిగి అదే రోజు మధ్యాహ్నం 1:00 లిటిల్ అండమాన్లో బయలుదేరి శ్రీ విజయపురంకి తిరిగి వస్తుంది. ఎంవి హడ్బే రేపు ఉదయం 7:00 మాయబందర మీదుగా డిగ్లీపూర్కై బయలుదేరి వెళ్తుంది. తిరిగి మరుసటి రోజు ఉదయం 7:00 డిగ్లీపూర్లో బయలుదేరి మాయబందర్ మీదుగా శ్రీ విజయపురంకి వస్తుంది. మీరింతవరకు అంతర్దీప బోటుల రాకపోకల సేవా సూచన విన్నారు. ఇప్పుడు వినండి వాతావరణ సూచన. అండమాన్ నికోబార్ దీవుల్లోని మత్స్యకారులకు ముఖ్యమైన సూచనలు ఏమనగా, ఈరోజు రేపు ఎల్లుండి ఈ 3 దినాలు వాతావరణంలో చాలా మార్పులుంటాయి, కాబట్టి మత్స్యకారులు సముద్రపు వేటకు వెళ్లే ముందు ఒకసారి వాతావరణ వివరాలు తెలుసుకోవాలని, మార్పులు ఏమైనా ఉంటే అప్పుడు సముద్ర వేటకు వెళ్ళొచ్చు. ఎందుకంటే గంటకి 35 కిలోమీటర్ల నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. అలాంటప్పుడు అలల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఇదే విధంగా 7 రోజుల పాటు ఇదే స్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మీరిప్పుడు వాతావరణ సూచన విన్నారు. ఇప్పుడు వినండి కార్యక్రమంలో భాగంగా ఈరోజు మీరు సాహితీ సమీక్ష, ఇందులో కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలు, తదుపరి కొన్ని లలిత గేయాలు వినవచ్చు. కార్యక్రమానికి ముందుగా వినండి ప్రపంచ తల్లిపాల వారోత్సవాల. యావత్ ప్రపంచం 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలను జరుపుకుంటుంది. తల్లిపాలు ఇవ్వడం వల్ల కలిగే లాభాలను తెలియపరచడానికి, శిశువుల ఆరోగ్యానికి తల్లిపాలు ఎంత ముఖ్యమో అవగాహన కల్పించడానికి ఈ యొక్క వారోత్సవాలు ఉపయోగపడతాయి. పుట్టిన మొదటి గంటలోనే బిడ్డకు ముర్రుపాలు పెట్టడం చాలా ముఖ్యం. మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలల్లో రోగ నిరోధక శక్తి పెంచే పోషకాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇది తల్లి బిడ్డల మధ్య బంధాన్ని బలపరుస్తుంది. బిడ్డకు తల్లిపాలు ఎందుకు ముఖ్యమో, పుట్టిన గంటలోపే ఎందుకు ఇవ్వాలి అంటే లాభాలు పోషకాలు ఇవే. తొలి 6 నెలలు శిశువులు తల్లిపాలు సంపూర్ణమైన పోషణను, రక్షణను కల్పిస్తుంది. పోషకాలతో నిండిన తల్లిపాలు రోగ నిరోధక శక్తిని బలపరుస్తాయి. తల్లిపాలు తల్లి బిడ్డల ఆరోగ్యానికి, భావోద్వేగమైన బంధానికి సహాయం చేస్తుంది. 2026 తల్లిపాల వారోత్సవాలను వివిధ రకాలుగా జరుపుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇంకా యూనిసెఫ్ కోరడం జరిగింది. తల్లిపాలు పెట్టడంపై అవగాహన పెంచడంలో ఇప్పటికీ విజయవంతమైన పద్ధతులను మరింత ప్రతిష్టపరచాలని, మెరుగుపరచడమే కాకుండా దీని యొక్క ప్రధాన లక్ష్యంగా మనము భావించాలి. 6 నెలలలోపు శిశువులకు నీరు, తేనె, అదేవిధంగా ఆవు, గేదెపాలు, మరే ఇతర పదార్థము అవసరం లేదు. ఎందుకంటే తల్లిపాలు మాత్రమే శిశువుకు అన్ని అవసరాలను తీరుస్తుంది కాబట్టి. బిడ్డ పుట్టిన వెంటనే విడుదలయ్యే చిక్కటి పసుపు రంగు పాలను, అదేవిధంగా కొలెస్ట్రామ్ అంటారు, ఇది శిశువుకు చాలా ముఖ్యం కాబట్టి ఈ విషయాన్ని మాత్రం తల్లులు మర్చిపోవద్దు. ఇప్పుడు ఒక లలిత గేయం వినండి.

0: सीमा
1: उठो।
2: क्या हुआ?
1: चेकअप के लिए जाना है ना।
2: सोने दो ना।
1: उठो।
2: अगले हफ्ते चल पड़ते, थोड़ी देर हो जाएगी तो क्या हो जाएगा।
3: गर्भावस्था के पहले 3 महीनों के अंदर जल्द से जल्द HIV की जांच जरूर करवाएं, ताकि शिशु को HIV संक्रमण से बचाया जा सके और माँ और शिशु एक स्वस्थ और लंबी जिंदगी जी सके।
4: समय का मोल
5: HIV पे कंट्रोल।
3: गर्भावस्था की पहली जांच में ही HIV टेस्ट जरूर कराएं।
6: ఇప్పుడు వినండి మీ దీపం మీ కథ మీ గర్వం అండమాన్ మరియు నికోబార్ దీవుల సృష్టికర్తలారా శ్రద్ధ వహించండి మీ దీవుల మాయాజాలాన్ని సౌందర్యాన్ని మరియు ప్రత్యేకతను ప్రపంచానికి తెలియచేయగల కథను మీ వద్ద ఉందా సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ వారి మరియు ప్రసార భారతి మీకు అందిస్తున్న జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ ద్వారా మీ కథను ప్రదర్శించడానికి ఇది మీకు సువర్ణావకాశం. మీ కెమెరా కటకం ద్వారా అండమాన్ మరియు నికోబార్ దీవుల్లోని ఉత్తమమైన వాటిని బంధించండి. దాని సంస్కృతి, వారసత్వము, పర్యాటకము, సంప్రదాయాలు, స్థానిక కథలు మరియు ప్రత్యేక గుర్తింపును ప్రదర్శించండి. మీరు చేయాల్సిందల్లా 1, 3 నిమిషాలు

వెలుగల వీడియోను రూపొందించి మీ దీవి కథను ప్రపంచానికి చెప్పడమే, అదేవిధంగా అవును గెలుచుకోవడానికి కూడా అద్భుతమైన బహుమతులు కూడా ఉన్నాయి. జిల్లా స్థాయి 50,000 రూపాయలు, రాష్ట్ర స్థాయిలో 2,00,000 రూపాయలు మరియు జాతీయ స్థాయిలో ఏకంగా 5,00,000. ఇంకెందుకు ఆలస్యం? వేవ్స్ యాప్లో నమోదు చేసుకోండి. మై వేవ్స్ను తెరిచి ప్రోగ్రామ్కు వెళ్ళి మీ దరఖాస్తును సమర్పించండి. వీడియో సమర్పణలు 31 లోపల మీరు యొక్క స్వీకరించడం కుదురుతుంది. కాబట్టి అండమాన్ మరియు నికోబార్ దీవుల సృష్టికర్తలారా, కెమెరాను పట్టుకోండి, మీ ప్రతిభను ప్రదర్శించండి మరియు మీ కథను ప్రకాశింపచేయండి. జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్, మీ జిల్లా, మీ కథ, భారతదేశ వేదిక. మీ ద్వీపం, మీ కథ, మన గర్వం ఇప్పుడే పాల్గొని లక్షలాది మందికి స్ఫూర్తినివ్వండి. ఇప్పుడు ఒక లలిత గేయం వినండి.

మహాకవి గుర్రం జాసువా ఆధునిక తెలుగు సాహిత్యంలో సామాజిక అసమానతలపై ధైర్యంగా గలమెత్తిన ప్రసిద్ధ మహాకవి, తెలుగువారు గర్వించదగ్గ కవి గుర్రం జాసువా గారు కుల వివక్షను, మూఢనమ్మకాలను ఎదిరిస్తూ విశ్వమానవ సౌభ్రతత్వాన్ని తన కవిత్వం ద్వారా ప్రచారం చేసి ఆయనను నవయుగ కవి చక్రవర్తిగా కళాప్రపూర్ణ పద్మభూషణ్ పురస్కారాలు వరించాయి. ఈయనది జన్మస్థలం గుంటూరు జిల్లా వినుకొండ. ప్రధాన రచనలు గబ్బిలం, జాసువా, అత్యంత ప్రసిద్ధి ఖండకావ్యం. ఒక గబ్బిలాన్ని దూతగా పంపి శివునికి తన వేదనను వినిపించే అద్భుతమైన ఈ యొక్క నవరసాలతో ఆయన రాచిన ఒక మంచి రచన. పేరిక, సామాజిక వ్యంగ్యకావ్యం, చిత్తూరివారి కుమారి, నాదుని కథ, పిరదౌసి, ముస్లిం మత పెద్ద మరియు ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించేలా కావ్యమనేది నేతాజీ. సాహిత్య విశేషాలు చూసుకున్నట్లయితే భావకవిత్వ జోరు ఎక్కువగా ఉన్న కాలంలో ఆయన సామాజిక ప్రయోజనాన్ని తనకు కవిత్వాన్ని ఊపిరిగా మలుచుకున్నారు. అంటరానితనము, కుల వ్యవస్థని వల్ల వివక్షము ఎదుర్కొంటున్న ఏదైనా సరే అసమానతలను తన పదునైన కవితా అస్త్రాలతో ఎండకట్టారు. పేదల, అణగారిన వర్గాల గొంతుకుగా నిలిచారాయన. సమసమాజ నిర్మాణానికి స్ఫూర్తిగా, ప్రదాతగా గుర్రం జాసువా నేటి నవయుగ కవి చక్రవర్తి. సంస్కరణనే లక్ష్యంతో సాహిత్యాన్ని సృష్టించిన మహాకవి. తెలుగు సాహితీ లోకంలో అత్యధికంగా ఒక వికృత వ్యక్తిగా నిలిచిన జాసువా కవిత్వమే ఆయుధంగా ఆయన మూఢాచారాలపై తిరగబడిన నవయుగ కవి చక్రవర్తిగా పేరొందారు. సంఘ సంస్కరణ లక్ష్యంగా ఈ మహనీయుడు సృష్టించిన సాహిత్యం ఎప్పటికీ తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంటే అతిశయోక్తి కాదు. తెలుగు సాహితీ లోకంలో ఆయన దిగ్గజ వ్యక్తిగా అపారమైన జ్ఞానంతో మరియు కుల ఆధారిత వివక్ష కారణంగా ఆనాడు అతను ఎదుర్కొన్న ఎన్నో పోరాటాలకు దీక్షగా గుర్రం జాసువా గారు తన కవిత్వాన్ని విశ్వవ్యాప్త విధానాలతో రాసుకొచ్చారు. కవిత్వం మరియు సాహిత్యములో ఆయన మిలేనియం కవి అని కూడా పిలువబడ్డారు. ఆయన 28/9/1895 గుంటూరులోని తోలు కార్మికుల సంఘంలో ఆయన జన్మించారు. అదేవిధంగా అప్పటి నుంచి ఆయన మహాకవిగా విరజిల్లుతూ ఇప్పటికి కూడా అందరి మన్ననలు పొందుతున్న మహాకవి గుర్రం జాసువా. కార్యక్రమాన్ని చివరిగా వినండి ఒక లలిత గేయం.

మీరింతవరకు ఈనాటి సాహితీ సమీక్ష కార్యక్రమంలో భాగంగా కొన్ని తెలుసుకోవలసిన విషయాలు, తదుపరి కొన్ని లలిత గేయాలు విన్నారు. ప్రకృతి ఒసగిన పెన్నిధి, మధురమైన మన తెలుగు తల్లి సన్నిధి. ఇంతటితో ఈనాటి అమృతవర్షిణి తెలుగు ప్రసారం సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 12 గంటలకు కలుసుకుందాం. అంతవరకు మేడసాని శ్రీనివాసులకు సెలవు ఇవ్వండి. మరి నమస్తే.